రాజాందే హాతుబారు తమరేస బేరియను సంగారు ప్రథమ తరం పగపతకోతి అన్న బహర్ కరం కవితా బెదనన్న కిషన్ జథామత చరతృపుచారు చూకోయ కబలి హో సుదారో కబబాయ్ దోహరా జో నిజ బ్రహ్మ శోకహ సో కహ హో జగ మాహే జ్యోతి ప్రభు కో త్యాయ హై అంత స్వర్గ కో జాహే దోహరా హర హర జందుయి ఏక హై బిబిచార గచనాహే జల తే ఉపజ తరంగ జ్యో జల హి బిఖే సమాహే దోహరా జబ ఆయస్ ప్రభు కో భయో జన్మ ధరా జగ ఆయ అబ్ మే కథా సంక్షేపతే సబ హూ కహత సునాహే కబ బాయ్ దోహరా ఠాట భయో మే జోర కర వచన కహ సిర న్యాయ పంథ చలా తబ జగత మై జబ